ఊర్జస్వతీః దేవ భాగమితి దేవ భాగం ఊర్జస్వతీః పయస్వతీః పయస్వతీరూర్జస్వతీరూర్జస్వతీః పయస్వతీః పయస్వతీః ప్రజావతీః ప్రజావతీః పయస్వతీః పయస్వతీః ప్రజా

నస్తేన ఈషత ఈషత మా మేషతే శతమ మాఘషగం సోఘషగం సో మా మాఘషగం సహ అఘషగం సో రుద్రస్య రుద్రస్యాఘషగం సోఘషగం సో రుద్రస్య అఘషగం స ఇత్యఘ షగం సహ రుద్రస్య హేతిర్హేతి రుద్రస్య రుద్రస్య హేతి హేతిః పరి పరి హేతిర్హేతిః పరి పరి వో వః పరి పరి వః వో వృణక్తు వృణక్తు వో వో వృణక్తు.

బహ్వీర్ యజమానస్య యజమానస్య బహ్వీర్ బహ్వీర్ యజమానస్య యజమానస్య పశూన్ పశూన్ యజమానస్య యజమానస్య పశూన్ పశూన్ పాహి పాహి పశూన్ పశూన్ పాహి పాహీతి పాహి యజ్ఞస్య ఘోషద్ ఘోషద్ యజ్ఞస్య యజ్ఞస్య ఘోషత్ ఘోషదస్యసి ఘోషద్ ఘోషదసి అసి ప్రత్యుష్టం ప్రత్యుష్టమస్యసి ప్రత్యుష్టం ప్రత్యుష్టగం రక్ష రక్ష ప్రత్యుష్టం ప్రత్యుష్టగం రక్ష ప్రత్యుష్టమితి ప్రతిఉష్టం రక్ష ప్రత్యుష్టాః ప్రత్యుష్టా రక్ష రక్ష ప్రత్యుష్టాః ప్రత్యుష్టా అరాతయో రాతయః ప్రత్యుష్టా.

తే తే మా మారిషగం రిషం మా మారిషం రిషం దేవ బరిహిర్దేవ బరిహి రిషగం రిషం దేవ బరిహి దేవ బరిహి శతవలిషగం శతవలిషం దేవ బరిహిర్దేవ బరిహి శతవలిషం దేవ బరిహిరితి దేవ బరిహి శతవలిషం వివి శతవలిషగం శతవలిషం వి శతవలిషమితి శతవలిషం విరోహ రోహ వివిరోహ రోహ సహస్రవలిషా సహస్రవలిషా రోహ రోహ సహస్రవలిషా సహస్రవలిషా వివి సహస్రవలిషా సహస్రవలిషా వి సహస్రవలిషా ఇతి సహస్రవలిషా వి వయం వయం వివి వయం వయగం రుహేమ రుహేమ వయం వయగం రుహేమ రుహేమ పృథివ్యాః పృథివ్యా రుహేమ రుహేమ పృథివ్యాః పృథివ్యాః సంపృచః సంపృచః పృథివ్యాః పృథివ్యాః సంపృచః సంపృచః పాహి పాహి సంపృచః సంపృచః పాహి సంపృచ ఇతి సంపృచః పాహి సుసంభృతా సుసంభృతా పాహి పాహి సుసంభృతా సుసంభృతా ఆత్వా త్వా సుసంభృతా సుసంభృతా ఆత్వా సుసంభృతేతి సుసంభృతా త్వా సగం సంత్వా ఆత్వాసం సంభరామి భరామి సగం సంభరామి భరామ్యదిత్యా అదిత్యై భరామి భరామ్యదిత్యై.

సంకల్పం మమోపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమే పాదే జంభూద్వీపే భారతవర్షే భరతకంఠే మేరోః దక్షిణే పార్శ్వే సహాబ్దే అస్మిన్ వర్తమానే వ్యవహారికే ప్రభవాతి షష్ఠీ సంవత్సరాణాం మధ్యే నామ సంవత్సరే అయనే ఋతౌ మాసే పక్షే శుభతిథౌ ఇందువాసరయుక్తాయాం నక్షత్రయుక్తాయాం శుభతిథౌ అస్మాకం సకుటుంబానాం క్షేమస్థైర్య వీర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సాంబ పరమేశ్వర ప్రసాద సిద్ధ్యర్థం సోమవార పుణ్యకాలే సాంబ పరమేశ్వర పూజాం కరిష్యే. కలశ పూజై. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌతు సాగరః సర్వే సప్తద్వీపా వసుధరా ఋగ్వేదోత యజుర్వేదస్థ సామవేదోప్యతర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమా

ఈశ్వరం శూలపాణిం విరూపాక్షం పినాకినం అస్మిన్ బింబే సాంబవరమేశ్వరం ఆవాహయామి. ముక్తావైటూర్యకచితం జాంబూనత పరిష్కృతం సింహాసనం మహాదేవ సంగృహాన సురేశ్వర ఆసనం సమర్పయామి. సర్వతీర్థ సమానీతం పుష్పగంధైః సువాసితం పాద్యం గృహాన దేవేశ భక్తప్రియ నమోస్తుతే పాద్యం సమర్పయామి. కైలాస శిఖరవాసిన్ సురాసుర సుపూజిత అర్ఘ్యం గృహాన దేవేశ భక్తానాం అభయంకర అర్ఘ్యం సమర్పయామి. నమస్తుభ్యం త్రినయన సృష్టిస్థిత్యంతకారణ గృహాన దేవదేవేశ జితః క్రోధ జితేంద్రియ ఆచమనీయం సమర్పయామి. పయసా మధునా దత్నా ఘృతేన చ దదైవతే మతుపర్ఘం ప్రదాస్యామి దేవదేవ జగత్పతే మతుపర్ఘం సమర్పయామి. దదిక్షీరకృతం సంభో కదలీఫల సంయుతం పార్వతీస నమస్తుభ్యం గ్రాహ్యం పంచామృతం త్వయా పంచామృతస్నానం సమర్పయామి. చంద్రమౌళే జటాజూట సోమసూర్యాగ్నిలో

పూజయామి జగత్పతయే నమః జగనం పూజయామి ప్రజాపతయే నమః నేత్రం పూజయామి సర్వాశ్రమపతయే నమః కటిం పూజయామి సర్వరక్షాయ నమః నాభిం పూజయామి దిగ్వాససే నమః మధ్యం పూజయామి పార్వతీశాయ నమః పార్శ్వే పూజయామి ఉమాపతయే నమః వక్షస్థలం పూజయామి జగత్కుక్షయే నమః క్షిం పూజయామి నీలకంఠాయ నమః కంఠం పూజయామి త్రిపురాంతకాయ నమః బాహూన్ పూజయామి దేవదేవాయ నమః కరాన్ పూజయామి వృషాంఖాయ నమః కర్ణౌ పూజయామి క్రతుఫలప్రదాయ నమః ముఖం పూజయామి నాగహారాయ నమః నాసికే పూజయామి చంద్రాక్క

ఆయ నమః ఓం కాలకాలాయ నమః ఓం కృపానిధయే నమః ఓం భీమాయ నమః ఓం పరశుహస్తాయ నమః

శివశివాయ నమః ఇతమధ్యం ఇతమధ్యం ఇతమధ్యం నమః సోమ విభూషాయ సోమాయామిత తేజసే ఇతమధ్యం ప్రదాస్యామి సోమో యచ్చతు మే శివం సాంబ శివాయ నమః ఇతమధ్యం ఇతమధ్యం

శివశివాయ నమః. ఇతమధ్యం ఇతమధ్యం ఇతమధ్యం. ఇవ్వారే పార్వతీ సుబ్రహ్మణ్యర్ నందికేశ్వరర్కు అర్ఘ్యప్రదానం చెయ్యవం, చండికేశ్వరర్కం అర్ఘ్యం కొడుకవం. అనేన అర్ఘ్యప్రదానేన భగవాన్ సర్వాత్మకః సర్వం సాంబశివః ప్రీయతాం. యస్య స్మృత్యా చ నమోక్త్యా తప్